అందరి యాంకిల్ చెక్ కరవాలి ఐఎన్స్ ఆన్ ఐ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్సెస్ సన్ గ్లాసెస్ సేఫ్టీ గ్లాసెస్ తో విజిట్ కీజియే అల్ఫా ఆప్టికల్ జకూజీ అండ్ విలియమ్స్ పార్క్ వే మౌజూద్ గోల్డెన్ గేట్ ప్లాజా మే బ్రాంప్టన్ మే అల్ఫా ఆప్టికల్ ఎనీ ఏజ్ ఎనీ స్టేజ్ జీ హాన్ ఆన్కి స్పెషల్స్ దేఖనే కే లియే అల్ఫా ఆప్టికల్ డాట్ సిఏ పే జాయే ఆంఖో కో చెక్ కరవానే కే లియే అపాయింట్మెంట్ కే లియే 905-400-5900 పర్ కాల్ కీజియే 905-456-2733 అల్ఫా ఆప్టికల్ యువర్ విజన్ ఇస్ యువర్ బిజినెస్

పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు

పునఃపోమణి ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు సక్తిని గురు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాండో గుల్ఫం పాతు దిశాపతిః పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత సంశయః.

సమర్థితి భుజ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత మస్తకః.

బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః

శ్రీ విజితవీర హనుమన్మాల మంత్ర శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్మాల మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యర్థి మాల మంత్ర జపే వినియోగః తత్ కర్ణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం కర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం రః కర్తర్కర్భీష్టాభ్యాం నమః. తద అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రూం శిఖాయై వషట్. ఓం రైం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయాయ వషట్.

ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవత క్రిణియే బీజం సూర్యగుం శక్తి.

అగ్రిణి పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావక్షకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు దిశాపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం.

భుజౌ దురక్తమాని చ హస్తశూలధరస్తత చతుర్భుజో మే హృదయం పుక్షిం రోగాపహారకః కటిం మే భూమి జపాతు పాదం భౌమః సదా మమ సర్వాణి యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః య ఇదం కవచం దివ్యం సర్వశత్రు వినాశనం భూతప్రేత పిశాచానాం నాశనం సర్వసిద్ధిదం సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం భుక్తి ముక్తిప్రదం నృణాం సర్వసౌభాగ్యవర్ధనం ఋణబంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్రపాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్తగంధాక్షతైః

బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః మధ్యం పాతు సురారాధ్యః పాతు నాభిం ఖగేశ్వరః కటిం కళాత్మజః పాతు గూరుం పాతు సురేశ్వరః జాను

శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమ

శ్రీ విజిత్వీర హనుమనమాలా మంత్రా శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్రవీర హనుమనమాలా మంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః. శ్రీ విచిత్రవీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి మాలా మంత్ర జపే వినియోగాః తత కర్ణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం కర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్టికాభ్యాం నమః. ఓం రః కరతరకరభీష్టాభ్యాం నమః తద అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రూం శిఖాయై వషట. ఓం రీం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయాయ వషట. ఓం రాహ అస్త్రాయ పట. తత ధ్యానం వామేకరే వైరవహం వహంతం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణభరణం పదీజ్వరత్కుండలమాంజనేయం. ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలానల ప్రభాస్వరత్వతాపవత్సదేహాయ అంజనీగర్వ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ శాకినీగ్రహ డాకినీగ్రహ కాకినీగ్రహ తామినీగ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షసగ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాగ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్దయ మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మీ కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హర హర హోం భట్ స్వాహ. ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాల.